0: నిదని ప మప గమ నిదని ప గమరే సాదరే సదరే సత గగ గమరే రే సత హే
1: నిదని ప మప గమ
0: నిదని ప మప గమ
1: నిదని ప మప గమ
0: పకొడి గా మావు రుసమే గా మా
1: తాతిన్ తిన్నా తాతిన్ తిన్నా తిరిగిడి తిన్నా తిరిగిడి తిన్నా
0: తాతిన్ తిన్నా తాతిన్ తిన్నా తిరిగిడి తిన్నా తాతిన్ తిన్నా తాతిన్ తిన్నా.